అనుసుకైనా మరి సుఖైనా సుఖైన సంబత్తకు విజయ సంబాద్రాజన్ సంబాన్న సంబాన్నాలి బుఖారి చోరో కంకు ఫాల్ ఫార్మసీ ఇంజక ఫాల్ ఫార్మసీ బిటిలో ఫార్మసీ అత దారు మదే కసంబ కన్ ఫార్మసీ మతుంబులన బజ్జే ఇంజక ఫాల్ జాయ్ నవే కొడు కుర కుర న్యోన్ బుచాక మదే దౌ ఫాల్ ఫరలబ మదే కత్తే నేర్ దుం తబరే ఇంగ దే కర్మై తౌ బాలే ముసుకరో ఇతి దొం కుంబై

நாலு மங்கா செல்வம் சரவட்டின மன்னன் ஹேங் போகுது మజ్జిగినలాంటి వల్ల గ్రోపునే వల్ల మూడు మజ్జిగిన కదనాథాన సలంగా ఆకాయి చౌలి నీలం సులగరి జరకాయ చూసి చాలా సాగుడే మేము బేరం గద్దెం బేలానే సార్ కమ్మి గద్దె గల మజ్జి.

సభావనాన్ని ఇసీలా కోవిలకి మీ కోవాలి గిలాంగి తెలియ అందరూ ఊరి ఇల్ల దిప్పిన దగ్గర ఓ ఞాజేనే ఞాగ రొక్క ఫంగ సీ.